0: జనక కేవలం ఆత్మవిశ్వాసం కలుగుకున్నంత సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతా ఇదిరలా జీవిత రక్షణగాగి నా నుంచి వస్తున్నావతి హోంబేకే ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యవిల్ల నిమ్మ నెరవినల్లి నిమ్మ ఆశ్రయదల్లి నిమ్మ దిననిత్యద చెటువటికి వెళ్ళి నన్న జీవనవన్న కలుసుకుంటా నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలదల్లి బిట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ మాడికొడువంత ప్రసంగ ఒదగించుకుంటారే అదన్న దేవతగా యారు మెచ్చలిక్కిల్ల అంత ఈ సందర్భ ఒదగి బందంత ఇల్లి ఖండితవాగి నాను ఈ మాటన్న నెలసలికి సాధ్యవిల్ల
1: అదే
0: ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೋದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಈತನನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೀನಿ.
1: ಏನು ನಮ್ಮ ವಂಶದ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.